గుణ సమో ఫల సగల మనోరథ పూరణ హోయి ఆసహం మారీ ఔఖద మంతర తంతర పర దుఃఖ హర సర్వ రో ఖండన గుణకారీ కామ క్రోధ మద మత సర తృష్ణ బిన సజాహె హర నామ ఉచ్చారీ ఇష్నాన్ దాన్ తాపన సుచ కిరయా చరణ కమల హృదయ ప్రభతారీ సాజన మీత సఖా హర బంద జీతాన్ ప్రభ ప్రాణ ఉదారీ ఓట్ గహి స్వామి సమరథ.